బల్యము చర్యము ఆ జాతి ఈ జాతి ఆ భాష ఈ భాష ఆ దేవ ఈ దేవ ఇన్నత్త పోరామైన బుట్టిత్ నంగెల్ల ఒందేందు బావుండుంద్ కనక ఈ కావ్యత్ ఒళార్థత్ ఎణ్ణి కాటిత్ కనకదాస కవిర నళచరిత్రె మహాభారత కథల ఉపకథయాయ్త బప్పన్నత నళచరిత్ర ఎల్లా కాలతు జనడ మనసును కుసిపెడుతున్నత ఒరు కథ ప్రపంచత్ర బోరే బోరే భాషలు ఎన్నక ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మన్ స్వీడిష్ ఇటాలియన్ రష్యన్ గ్రీక్ హంగేరి ఇన్నత సుమారెల్ల భాషలు ఈ కథ పింజ పాటర రూపతింజండు ఇందెక్కు జనమెచ్చికి పడందనే ఉండు కన్నడత్ ఈ కథన కనకదాస అల్లతే ముమ్మడి కృష్ణరాజు బసవప్ప శాస్త్రి కెరూరు వాసుదేవయ్య చౌండరస కెంపయ్య ఇన్నత సుమారు జన గద్య రూపతు పద్య రూపతు ఎళ్దునదుండు ఆచంగి ఈ ఎల్ల ఎళ్తుకార ఎళ్దున ఎళ్తుగుంజ కనకదాస ఎళ్దున భామిని షట్పదిర కథన కావ్య పెర్త్ జనమెచ్చికి పడందనంత కృతి పాండవంగ వనవాస తిప్పక అర్జున కురుక్షేత్రత నడపకుళ్ళా పడేకాయిత్ శివనుండు పాశుపతాస్త్ర పడందవకు దేవతళే ఉండు దివ్యాస్త్ర పడందవకు పోయితిప్ప దేవేంద్రండల్లికి పోన అర్జున ఇన్యూ బందులందు ధర్మరాయ పిన్య తమ్మణంగ బేరత అళ్తి తిప్పక దేవేంద్ర లోమశమునిన కామ్యక వనక అయిప్ప లోమశముని పాండవంగడ బేరత్న పరిహార మాడవకాయిత్ నళండ కథను అణికొడుప నిషద నగరత్ర వీరసేనండమోవ నళ విదర్భ నగరత్ర భీమండమోవ దమయంతి దండాళు ఛాయిచందత్ ఎలింగి తింజవు ఒబ్బంగొబ్బ పరిచేతన కేటరంజిత్ హంసపక్షిర మూలక కొదికు కణిమ దమయంతిన స్వయంవరత మంగళాపకు ఇంద్రకూడ్నకే దేవతయ్యళు చోతుపోప దేవీర వరపడంద దమయంతి నళన మంగళాప ఇంద్రనుండు విషయరంజ కలిపురుష నళండ తడికు కూడియవకు పారకాతండిప్ప ఇదే సందర్భత్ పుష్కరండ కూడే జూజు కళి కళింజిత్ రాజ్య కోశ ఎల్లానో కళందవ దమయంతి మక్కళ అప్పండలికి బుట్టిత్ వడియండ కూడే వనవాసకు పోప వనవాసత్ తాండ కూడే దమయంతియు కష్టపడవన నోటు కయ్యతే అవ అప్పండ మనకు పోడు అన్న ఉద్దేశత్ నళ అవళ ఇర్లకిర్లు కాడలు బుట్టిత్ పోయిరువా కాడు కూడిన దమయంతి ఎన్ననయో కష్టపట్టిత్ చేది నగర కూడిత్ అల్లిత్ర రాజకుమారిర ఆళాయిత్ పనికి కూడియవ ఇల్లి నళ కార్కోటక పాంబున రక్షణ మాడో సందర్భత్ అదునుండు కడుపుసిట్టండు వికార రూప పడందండు ఋతుపర్ణ రాజండలి బాహుక అణ్వ పెదత్ ఆళాయిత్ నిప్ప ఆ సమయత్ అప్పండలికి కూడియండ దమయంతి వడియంగాయిత్ కన్నీరుట్టండు భోగభాగ్యత నెల్ల బుట్టిత్ తపస్వినీర పోల జీవన నడిచండిప్ప పలతర ఉపాయమాడువంజి తాండవడియ నళ విదర్భ నగరకు బప్పనకి మాడ్యవ నళండ నల్లరికికు మెచ్చిన కలిపురుష బుట్టుపోప ఇంగు ముప్పడే కార్కోటక పాంబు అణ్ణనకే తాండ రూపత్న బదులు మాడియండు వడియపొన్ను వందాప అదానదు పుష్కరన చోపు చెడువంజి తాండ రాజ్యకోశత్న బయ్యకు పడందండు సుఖత్ రాజభార మాడియండిప్ప మనుష్య ఎచ్చకే నల్లవ నానకలు అవంగు ఏదేంగి ఊరు చట అంటి అండక అవండ పాడు ఎంతాకుందు ఈ కథర మూలక కనకదాసు ఎన్నోక పట్టితుంది తోందువ కక్కుడి పొంగసంగ జూజికళి బోటె ఇదిచ్చకాలు ఏదెంగి ఒందు ఉండెంగియో అంత ఇంక బోర శత్రువులే బోండ ఈయనగుండు ఐంగడ అవసానాందు లోమశముని పాండవంగకు ఈ కథర మూలక అరివికె మాడి కొడుప నంగడు జీవనత్ నల్ల రీతి నితిన బెచ్చండు బతుకువకు కైంజిలెంగి ఇన్నత ఏదెంగి ఓరు చట కలిపురుషండనకే నంగడ తడికి కూడియండు ఆ చటత్ర బయ్య బుద్ధిత్ జీవన నాశ ఆకుందు ఈ కథర మూలక పాండవంగకు ముని నల్లరికెర బట్టెలు బతికియొళింది ఉపదేశమాడువ సూర్యను చన్నూర పొంబొళి నూరు తరతర పొన్ను మణిపర దారు కాంగత రత్న స్వర్గదు భూమిర రమణయో పోర కెమికదు వీణెరా స్వరాతురతాచదు మనత రాతుర దారదర్యత నిషద పుర ఇదు దేవడా నగర ఇందనే కనక ఆ నగరత్ర ఛాయి చందత్న హొగుళువ కర్త తల్మియో పౌవ కిరియో పెరెర పాలో చాయి కయ్యో చెరియ కన్నదు నెత్తిరగలవో మూకు మాంజప్పే తొరివ మొలయో చెరియదానడు బెరియ నోటున కల్లి హంసవో మెరంద నింజత్ భోజకారతి తాను దమయంతి ఇది దమయంతిరా తడిర వర్ణనే కార్కోటక పాంబు నళన ఖర్చితాపక అవండ రూప ఇందనేప్ప దొళ్ళు పొట్టెలు గూను బెన్నులు ముళ్ళు మూడులు చప్రి మూకులు జళ్ళె కైకాలెల్ల రోమతు తవళ మీసెలము కుళ్ళ తడిలద తిరుటు బోళెలు పిళ్ళ కుట్టనో పెరుత తాడిలు జల్లు బట్టెర కుట్టి కొచ్చక ఆచదా నళనో కష్ట సుఖ ఎల్ల ఇర్లు పోలిం జనకే ఇందు ఇరుటు కుడిన జీవన నందాండ్వెంగి నాడదేదూ ఇల్ల ఎల్ల